కాదురా కుదరత్ బహమ ఆమేఖతన్ కాదురా కుదరత్ బహమ ఆమేఖతన్ ఈ మతాయే హక్ రా రేఖతన్.